తశ్వత కార్యక్రమకు వరకు కోసలి సునాము చలచిత్ర సాజన్ బాజా కుమార్ సాను అనియల్గా యాజ్ఞికు స్వర్మ యస్ గీతకు అనురోధకర్తలు హునుంచ రాజ్విరాజ్ నేపాల్బాట శ్యామ్ కుమార్ హక్కు తారాదేవి హక్కు రాజన్ హక్కు కల్పనారాయ హక్కు సునీమ హక్కు పింకీ ఖుష్బు శృతి పూజా అని సనీ హక్కు మెయిన్ రోడ్ రాజ్విరాజ్ నేపాల్బాట మొహమ్మద్ అతాఉల్లాహ వేగంజీ నజ్జహా సోని పర్వీన్ అని ఇంతియాజ్ ఆలం శాంతినగర్ విలాయ ఛత్తీస్గఢ్ బాట ప్రదీప్ కుమార్ సాహా శ్రీమతి ప్రతిమా సాహా అని సందేశ్ సాహా పునా మహారాష్ట్ర బాట శ్రీమతి వీణా ఆదిస్ మెహతా అని కుమారి డాక్టర్ మాహీ మెహతా మహిహారిపూర్ మణిహార్ బాట అఫ్తాబ్ ఆసిఫ్ సైదుల్ దిల్కస్ రుక్సానా బేగం ఫిర్దోస్ ఆలం ఆఫక్ ఆలం గుర్జార్ ఆలం మొహమ్మద్ నసీమ్ ప్రేమి మొహమ్మద్ వసీమ్ అని మొహమ్మద్ సాహిల్ గోగాజీ సురాపార్ బాట మొహమ్మద్ హుమాయూ మస్కురా సబ్నమ్ ఆశుతోష్ కుమార్ రాజ్ కుమార్ అని టున్ సింగ్.

పరిభవగ్నమభీష్టదోహం తీర్థాస్పదాం శివబిరిం చినుతాం శరణ్యం దేవతాభిహపి ద్రివ్యశ్చ మహాయోగివ్యయేవ చ నమః స్వాహాయై శుధాయై నిత్యమేవ నమో నమః దేవతాభ్యః పితృవ్యశ్చ